భువనశ్రీ, పద్మావతి, మహేష్, నిర్మల, భారతి, మాలతి, శివస్వామి, విక్కి, పుట్టి, నీలమ్మ, మృత్యుంజయ, అశోక్పురం మైసూరు నింద, ఎంజి కొప్పల్ నింద, శివకుమార్, రూప, ప్రీతం, హర్ష, నాగమధు మతు స్నేహితరు దట్గళ్ళియింద, మాధవన్, జయలక్ష్మి చెన్నైనింద, మహమ్మద్ ఫార్దీన్ కళ్యాణగిరి మైసూరునింద, రాయబాగ తాలూక ముగళకోడ శివలింగయ్య హిరేమఠ, కళావతి హిరేమఠ, అభిషేకయ్య హిరేమఠ, బెళగావి జిల్లెయింద, రత్నమ్మ అనిల్ భూమిక రామకృష్ణనగరదింద, సుమా శివానంద, నమితా భూమిక, సాన్విక ಹಾಗೂ ಕುಟುಂಬದವರು ಮಂಡ್ಯದಿಂದ, ಪುಷ್ಪ ಜೈನ್ ಮತ್ತು ಪರಶುನಾಥ್ ಜೈನ್ ಜೆಪಿ ನಗರ ಮೈಸೂರಿನಿಂದ, ಅಗ್ರಹಾರದಿಂದ ಎಂಆರ್ ಶ್ರೀಕಂಠನ್ ಅವರು, ಆರ್ ಲೋಕೇಶ್ ಪಡುವಾರ್ಹಳ್ಳಿಯಿಂದ, ಹೆಬ್ಬಾಳ ಮೈಸೂರಿನಿಂದ ಮೋಹನ್ ಅಮೃತ ರೈ ಚಂದ್ರಾವತಿ ಅವರು, ಎನ್ಆರ್ ಮೊಹಲ್ಲಾದಿಂದ ವಿಜಯ ನಾಗೇಂದ್ರ, ಮುರಳಿ, ನಿತ್ಯ, ಶೋಭಾ, ವೇಣು, ತೇಜು, ಶ್ರೇಯಾ, ಬಿಂದು, ಪ್ರೇಮ, ಭಾಗ್ಯಮ್ಮ, ಶಾರದಮ್ಮ, ಗಣೇಶ್ ನಗರದಿಂದ ಬಾವುಸಾರ್ ಚಂದ್ರಶೇಖರ್, ಲೀಲಾವತಿ, ಶಿಲ್ಪಾ, ಚಿರಂತ್ ಹಾಗೂ ಲಕ್ಷ್, ಎಸ್ವಿಪಿ ನಗರದಿಂದ ಸುಜಾತ, ನಂಜನಗೂಡು ತಾಲೂಕು ಮುದ್ದಳ್ಳಿ ಪುಟ್ಟಸ್ವಾಮಿ ಮತ್ತು ಸ್ನೇಹಿತರು, ನಂಜನಗೂಡು ತಾಲೂಕು ತೊರೆಮಾವುನಿಂದ ವೆಂಕಟೇಶ್, ಹಮ್ಮಯ್ಯ, ಮಹದೇವಸ್ವಾಮಿ, ರವಿಕುಮಾರ್, ಪವಿತ್ರ, ಹೆಬ್ಬಾಳದಿಂದ ಪ್ರಸನ್ನ ಅವರು, ಮರಿನಂಜ, ನಂಜುಂಡಸ್ವಾಮಿ, ಚಂದನ್, ಗುಂಡ್ಲುಪೇಟೆ ತಾಲೂಕು ಹೊಳೆನರಸೀಪುರದಿಂದ, ರಜನಿ ಪ್ರಸನ್ನ ಕುಶಾಲ್ ನಗರದಿಂದ, ಸಾನಿಯಾ ಅಂಜುಮ್ ಕಲ್ಯಾಣಗಿರಿ ಮೈಸೂರಿನಿಂದ ಹಾಗೂ ನಂಜನಗೂಡಿನಿಂದ ಮಹೇಶ್ ನಾಯಕ್. ಸಂದೇಶ ಕಳಿಸಿದ ಶ್ರೋತೃಗಳಿಗೆಲ್ಲ ನಮ್ಮ ಧನ್ಯವಾದಗಳು. ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಮತ್ತೆ ಸಂಜೆ 5:05 ಪ್ರಸಾರವಾಗಲಿದೆ. ನಿಮ್ಮ ಸಂದೇಶಗಳಿಗೆ ಹೀಗೆ ನಾವು ಕಾಯ್ತಾ ಇರ್ತೇವೆ.